0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రానున్న 3-4 రోజుల పాటు కేరళ, తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన పురుషుల క్రికెట్ తొలి వన్డే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు దేశాల పర్యటనలో భాగంగా తొలిదశగా ఫ్రాన్స్లోని నీస్ నగరానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఫ్రాన్స్ అధ్యకులు ఇమాన్యుయల్ మక్రాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభిస్తారు. ఇది భారత ఆవిష్కరణలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రదర్శించే ఒక ప్రతిష్టాత్మక వేదిక. సాంకేతికత, రక్షణ, ఆవిష్కరణలు, వ్యూహాత్మక వ్యవహారాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని సమీక్షించడానికి ఇరుదేశాల నాయకులు ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. అలాగే కీలకమైన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు G7 సదస్సులో కూడా పాల్గొంటారు. ఫ్రాన్స్ పర్యటన ముగిసిన అనంతరం ప్రధానమంత్రి తన పర్యటనలో 2వ దశగా స్లోవేకియాకు ప్రయాణమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరుదేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technologies, cyber security, tourism and people to people contact.

0: వచ్చే వారం ఫ్రాన్స్లో జరగనున్న G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమవుతారని వైట్ హౌస్ తెలిపింది. ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్థిక వృద్ది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పెట్టుబడి భాగస్వామ్యాలు, పలు ప్రపంచ భద్రతా సవాళ్లపై దృష్టి సారించనున్నట్టు ఒక సీనియర్ అధికారి తెలియజేశారు. బుధవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం జరుపుతారు. మిత్ర దేశాలు భాగస్వాములతో సహకారాన్ని బలోపేతం చేసుకుంటూనే అమెరికా ఆర్థిక వ్యూహాత్మక ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని వైట్ హౌస్ పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్య, నైపుణ్యం, ఆవిష్కరణలు, అంకుర పరిశ్రమకు కొత్త సంస్కృతిని అందించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి అమలు చేసిన విధానాలతో నేడు భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద విద్యా వ్యవస్థ కలిగి ఉందని, కృత్రిమ మేధలో 2వ అతిపెద్ద మేధో సంపత్తిగా ఉందని, 2 లక్షల అంకుర పరిశ్రమలతో 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమ వ్యవస్థగా నిలిచిందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దాదాపు 6 కోట్ల మంది యువత నైపుణ్యాభివృద్దితో దేశం అపారమైన వృద్దిని సాధించిందని అన్నారు. 12 కోట్ల రూపాయల ముద్రా రుణాలు, 300కు పైగా అంతరిక్ష పరిశ్రమల కల్పనతో నేటి భారత యువత ఉద్యోగ అన్వేషకులు మాత్రమే కాదని, ఉద్యోగాల సృష్టికర్తలని అమిత్ షా అన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు ఉపాధి కల్పనపై రవాణా మంత్రిత్వ శాఖ దృష్టి సారిస్తోందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ది పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడ్కరీ, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందని తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద సుమారు 58 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచామని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ 60 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చగా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 11 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు అందజేసినట్టు వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 కోట్ల మంది రైతులు వార్షికంగా ఆదాయాన్ని అందుకుంటున్నారని గుర్తు చేశారు. దేశంలోని ప్రధాన నగరాలు ఆర్థికంగా సుస్థిరమైన పర్యావరణం, సామాజిక సమ్మిళితంగా అధునాతన సాంకేతికతతో పటిష్టంగా ఉండాలని ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి పీకే మిశ్రా ప్రసంగించారు. దేశంలోని పట్టణాల అభివృద్ది, సంస్థల సామర్థ్య బలోపేతంలో ఎన్ఐయుఏ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. వేగవంతమైన ఆర్థిక అభివృద్ది, విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణలు పట్టణీకరణతో అవకాశాలు సృష్టిస్తున్నందున భారత అభివృద్ది పదంలో ముందుకు సాగుతోందని మిశ్రా అన్నారు.
1: This milestone today is not only an occasion to celebrate an institution, but also an opportunity to reflect on India's urban transformation and the path ahead as we move forward to achieve our goal of Viksit Bharat envisioned by our Prime Minister. India's development journey today is defined by confidence, aspiration and unprecedented transformation across infrastructure, technology, governance and urbanization.
0: నైరుతి రుతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 నుండి 4 రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఈరోజు రాజస్థాన్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. రానున్న 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్

శారీరక మానసిక దారుఢ్యానికి భారతీయ ఋషులు ప్రతిపాదించిన యోగా ఎంతో ఉపయుక్తమైనదని ప్రపంచమే అంగీకరించింది. అష్టాంగ విధాల యోగాలో కీలకమైన ఆసన ప్రక్రియలో నేడు మనం పూర్ణ శలభాసనం గురించి తెలుసుకుందాం. శలభం అంటే మిడత ఆకారంలో శరీరాన్ని వంచడం వల్ల ఈ ఆసనాన్ని పూర్ణ శలభాసనం అంటారు. బోర్లా పడుకుని గడ్డాన్ని నేలపై ఆనించి చేతులను తొడల కింద లేదా పొత్తికడుపు కింద ఉంచాలి. గట్టిగా శ్వాస తీసుకుంటూ మొదట రెండు కాళ్లను ఆ పైన చేతులపై బలాన్ని మోపి నడుము పొత్తికడుపు భాగాల్ని వీలైనంత వరకు గాలిలో లేపాలి. మోకాళ్లను వంచి పాదాలను తలవైపుకు తీసుకురావాలి. కొన్ని సెకండ్లు ఈ భంగిమలో ఉండి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మకరాసనంలోనికి శరీరాన్ని తీసుకురావాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ, కండరాలు, నరాల పనితీరు మెరుగుపడుతుంది. కఠినమైన ఈ ఆసనాన్ని శిక్షణ పొందిన యోగా గురువుల పర్యవేక్షణలో నేర్చుకుని వేయాలి.

సంపూర్ణ శరణాగతిని వేడిన సంగీత వాగ్గేయకారుల భక్తి తత్పరతతో మన శాస్త్రీయ సంగీతం పరిపూర్ణమయ్యింది. వారి హృదయ కుసుమాల నుండి జాలువారిన రాగామృతధారలతో అభిషిక్తమైన భక్తి సంగీతానికి స్వాగతం. వాతాపిలో వెలసిన విఘ్ననాయకుని ఆరాధనం సకల శుభాలకు మూలధనం. సర్వదేవతలు పూజించే ఆ గజముఖునికి కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితులు భక్తి ప్రపత్తులతో సమర్పించిన ఈ కృతి ఘంటసాల గళంలో విందామా?

నల్లని మేనిపై చందనపు పూతతో పట్టువస్త్రధారియై వనమాలను ధరించిన కృష్ణుడు బృందావనంలో మోహనరాగాన్ని మురళిపై ఆలపించగా సమ్మోహితులైన గోపికారమణులు పరవశించి నృత్యం చేశారట. ఆ జగన్మోహన రాసకేళీ ఘట్టాన్ని జయదేవుని కంటే రమ్యంగా ఆవిష్కరించిన వారెవరు? గానం నిత్యసంతోషిణి, సంగీతం జయ సత్యదేవ్.

తన సాక్షాత్కారానికి పరితపించిన భక్తవరేణ్యుడు భద్రునిపై స్థిర నివాసం చేసుకున్నాడు. శ్రీరాముడు సీతాలక్ష్మణ ఆంజనేయ సహితుడై ఆ చెంతనే పవిత్ర గోదావరి నది తన అలలతో భద్రాద్రి రామయ్యను నిరంతరం సేవించే దృశ్యం రామదాసు సంకీర్తనలో మరింత మనోహరమైంది. సంగీతం ఎన్ సూర్యప్రకాష్, గీతాలాపన నిత్యసంతోషిణి.

కొన్ని అనారోగ్యాల చికిత్సలకు అవసరమైన డయాలసిస్ ప్రక్రియ ఎంతో ఖర్చుతో కూడుకున్నది. దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రజలకు పూర్తి ఉచితంగాను, అలాగే వెనుకబడిన వర్గాల ప్రజలకు సబ్సిడీ విధానంలోనూ ఈ డయాలసిస్ సేవలను అందించేందుకు ఉద్దేశించిన పథకం ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం. జాతీయ ఆరోగ్య విధానం నేషనల్ హెల్త్ మిషన్తో ఈ పథకం అనుసంధానించబడింది. ఈ ఉచిత సేవలను పొందగోరేవారు తమ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంటు ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ఈ పథకం గురించిన పూర్తి వివరాలకు pmndp.mohfw.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం శల్యపర్వం గురించి డాక్టర్ టి కోటేశ్వరరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

వదనకాంతిలో చంద్రుణ్ణి మించిన రామచంద్రుడు జానకిని చేపట్టి పరశురాముని గర్వమనచిన అద్భుత ఘట్టం నాదోపాసనారతుడైన త్యాగయ్య వాగ్గేయ కృతిగా ఇప్పుడు విందాం గానం ఎస్వికే ప్రశాంతి.

ఈనాటి ఆధునిక ప్రపంచంలో ఇంటా బయట మనం ఎన్నో విద్యుత్ సాధనాలు ఉపయోగిస్తున్నాం. టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, ఏసీ, వాషింగ్ మెషిన్, ల్యాప్టాప్, సెల్ఫోన్ వంటివి నిత్య అవసరాలుగా మారిపోయాయి. వీటన్నింటి వాడకం వల్ల నెలసరి విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఈ విద్యుత్ పరికరాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా మన ఖర్చును ఆదా చేసుకోవడంతో పాటు దేశంలో విద్యుత్ కొరతను కూడా నివారించవచ్చు. ఇందుకోసం మనం సులభమైన చిట్కాలు పాటిస్తే చాలా వరకు విద్యుత్ ఆదా అవుతుంది. అవేంటో చూద్దాం. మామూలు బల్బులకు బదులుగా ఎల్ఈడీ బల్బులు వాడవచ్చు. నాణ్యమైన స్టార్ రేటింగ్ ఐఎస్ఐ మార్కు ఉన్న వస్తువులను కొనడం మంచిది. ఏసీని 24 నుండి 26 డిగ్రీలకు సెట్ చేయాలి. అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయాలి. వీలైనంత వరకు ఎలక్ట్రిక్ సాధనాలకు బదులుగా శారీరక శ్రమ చేస్తే విద్యుత్ ఆదాతో పాటు వ్యాయామం కూడా అవుతుంది. సాధ్యమైతే ఇంటిపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం పీఎం సూర్యఘర్ వంటి ప్రభుత్వ పథకాలు సహాయపడతాయి. ఇలాంటి చిన్న చిన్న మార్పులతో మన విద్యుత్ ఆదాతో పాటు దేశ విద్యుత్ భద్రతలో మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించవచ్చు. ఇంటింటా విద్యుత్ ఆదా దేశానికి భద్రత కాదా? లెట్ అస్ ఆల్ సేవ్ ఎలక్ట్రిసిటీ.

పద్మాసనయైన పద్మాక్షి ముఖ పద్మానికి, కరకమలాలకు, చరణారవిందాలకు నీరాజనం. క్షీరాబ్దిలో జన్మించి వైకుంఠవాసుని నిత్యానపాయని అయిన శ్రీ మహాలక్ష్మికి కర్పూర నీరాజనం. అన్నమాచార్యుల సంకీర్తన ఎంఎస్ సుబ్బులక్ష్మి గళంలో విందాము.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి ఫ్రాన్స్లోని నీస్ నగరంలో భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇస్తారు. భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం కింద జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం భారత్లో వేగంగా విస్తరిస్తున్న ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచానికి చాటి చెప్పనుంది. దీనిలో 120కి పైగా భారతీయ స్టార్టప్లు, ప్రపంచ పెట్టుబడిదారులు, సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. అనంతరం మోదీ మకరాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ ఫ్రాన్స్ ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధించిన పురోగతిని సమీక్షించడంతో పాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని, అలాగే స్వస్థ భారత్ విజన్ను ముందుకు తీసుకెళ్లాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్దిదారులకు నగదురహిత ఆరోగ్య రక్షణ అందించిందని, ఇప్పుడు దీనిని సీనియర్ సిటిజన్లకు కూడా వర్తింపజేశారని మంత్రి చెప్పారు. జన్ ఔషధి కేంద్రాలు నాణ్యమైన మందులను తక్కువ ధరలకే అందుబాటులోకి తెచ్చాయని, తద్వారా ప్రజలు వైద్యం కోసం పెట్టే ఖర్చులను తగ్గించడంలో సహాయపడ్డాయని గడ్కరీ పేర్కొన్నారు. భారత్ ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాల్లో కొన్నింటికి నాయకత్వం వహిస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఏ కుటుంబానికైనా వైద్య అత్యవసర పరిస్థితి అనేది ఆర్థిక సంక్షోభంగా మారకూడదనే మానవతా దృక్పథం నుండే ఈ మార్పు ఉద్భవించిందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 వేడుకల సన్నాహాల్లో భాగంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ, మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా, హ్యాబెల్ట్ సంస్థలతో కలిసి ఈరోజు ప్రపంచ ఆన్లైన్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ యోగా స్ట్రీమ్లో అత్యధిక వీక్షకులను నమోదు చేయడం ద్వారా సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 130కి పైగా దేశాల నుండి ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గుర్తించడం భారత్కు గర్వ కారణమని, సమగ్ర ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించే సాధనంగా యోగాకు పెరుగుతున్న ఆదరణను ఇది ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. యోగాను కేవలం ఒక్కరోజు వేడుకకే పరిమితం చేయకుండా ప్రజలంతా తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కోరారు. సమగ్ర ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ప్రకృతితో సామరస్యాన్ని పెంపొందించడంలో యోగా ప్రముఖ పాత్ర వహిస్తుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ అన్నారు. తజకిస్తాన్లోని దుషాన్బేలో జరిగిన ఒక యోగా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చే శాశ్వతమైన విలువలను యోగా ప్రతిబింబిస్తుందన్నారు. అంతకుముందు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తజకిస్తాన్ విదేశాంగ మంత్రి సిరోజుద్దీన్తో కీర్తివర్ధన్ సింగ్ చర్చించారు. వచ్చే నెలలో కోల్కతాలో జరిగే ప్రారంభ షాంఘై సహకార సంఘం సాంస్కృతిక చర్చల్లో భాగస్వామ్యం వహించాల్సిందిగా తజకిస్తాన్ను కీర్తివర్ధన్ సింగ్ ఆహ్వానించారు. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఉన్న ఉమ్మడి నాగరికత, సాంస్కృతిక బంధాలను ప్రముఖంగా చాటి చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రజల ప్రాణాలను కాపాడడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. ఒకరికి రెండవసారి జీవితాన్ని ప్రసాదించడానికి రక్తదానం అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో ఒకటి అని నడ్డా పేర్కొన్నారు. రక్తదానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడం, దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం, రక్తదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు. సురక్షితమైన రక్తం, రక్త ఉత్పత్తుల ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి, అలాగే ప్రాణాలు కాపాడడంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద, ప్రతిఫలం ఆశించని రక్తదాతలకు కృతజ్ఞతలు చేయడానికి ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రజలంతా స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ కోరారు. ప్రజలందరూ బాధ్యతాయుత

0: ఇంకా ముందుకొచ్చి రక్తదానం చేసి అమూల్యమైన ప్రాణాలను కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన ఇరు దేశాల మధ్య సహకారానికి సరికొత్త మార్గాలను సుగమం చేస్తుందని, అలాగే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని స్లోవేకియాలో భారత రాయబారి అపూర్వ శ్రీవాత్సవ పేర్కొన్నారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో ఆకాశవాణి ప్రతినిధితో ఆమె మాట్లాడుతూ,
1: The visit of Prime Minister to Slovakia is going to be a historical one because this will be the first ever visit by any Indian Prime Minister to Slovakia. So we are all looking forward for this visit, and this is likely to enhance not only the political relations but also deepen economic engagements and open new avenues for cooperation in various sectors like defense, clean technology, cyber security, tourism and people to people contact.
0: ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై ఈరోజు సంతకాలు జరుగుతాయని, ఆ వెను వెంటనే వ్యూహాత్మక హార్మోజ్ జలసంధి అందరికీ అందుబాటులోకి వస్తుందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సంతకాల ప్రణాళికలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్స్ త్రోసిపుచ్చింది. ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేస్తూనే ఆదివారంపైనే ట్రంప్ పట్టుబడ్డం పట్ల వారు విమర్శలు గుప్పించారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ మైదానంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్పై భారత్కు బలమైన రికార్డుంది. ఇరు జట్ల మధ్య జరిగిన 16 మ్యాచ్ల్లో భారత్ 13 సార్లు విజయం సాధించింది. నెల రోజుల పాటు సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఇంగ్లాండ్ వేల్స్ వేదికలుగా జరుగుతోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ వచ్చే నెల 5వ తేదీన లార్డ్స్ క్రికెట్ మైదానంలో జరుగుతుంది. దేశ ఈశాన్య ప్రాంతాలు అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరిస్తాయని ఆ శాఖ తెలిపింది. ఈరోజు తూర్పు రాజస్థాన్లో అక్కడక్కడా గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా ఈరోజు మహారాష్టలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశాల్లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులుండే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం చేపట్టిన ఆరోగ్య సంరక్షణ పథకాలు దేశంలోని ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేశాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో ఈరోజు బర్మింగ్హామ్లోని ఎడ్జిబాస్టన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் லட்சுமி ராகவன். தலைப்புச் செய்திகள். பிரதமர் திரு நரேந்திர மோடி பிரான்ஸ் அதிபர் திரு இமானுவேல் மேக்ரானுடன் இருதரப்பு உறவுகள் குறித்து பேச்சு நடத்த உள்ளார். இரத்த தானம் செய்ய மக்கள் தாமாகவே முன்வர வேண்டும் என்று மத்திய சுகாதாரத்துறை அமைச்சர் திரு JP நட்டா கேட்டுக் கொண்டுள்ளார். சுகாதாரத்துறையில் கடந்த 12 ஆண்டுகளில் பெரிய மாற்றங்கள் ஏற்பட்டுள்ளதாக மத்திய அமைச்சர் திரு நிதின் கட்கரி கூறியுள்ளார். ஈரானின் மறைந்த உயர்தலைவர் அயத்துல்லா அலி காமேனியின் இறுதிச் சடங்கு அடுத்த மாதம் 4ஆம் தேதி நடைபெறும் என்று அறிவிக்கப்பட்டுள்ளது. உலகக்கோப்பை மகளிர் 2020 கிரிக்கெட் போட்டியில் இந்தியா இன்று பாகிஸ்தானை எதிர்கொள்கிறது. இனி விரிவான செய்திகள். பிரதமர் திரு நரேந்திர மோடி பிரான்ஸ் அதிபர் திரு இமானுவேல் மேக்ரானுடன் பியூலியோ நகரில் உள்ள வில்லா கெரிலோஸில் இருதரப்பு உறவுகள் குறித்து பேச்சு நடத்த உள்ளார். G7 உச்சி மாநாட்டில் பங்கேற்க பிரான்ஸ் சென்ற பிரதமர் அந்நாட்டு அதிபருடன் பல்வேறு உலகளாவிய பிரச்சினைகள் ஒருங்கிணைந்து செயல்படுவது குறித்து விவாதிக்க உள்ளார். முன்னதாக